బలమపి ధనుషో రక్షకం కుంజరం తం మల్లాంశ్చాణూరపూర్వానపి సహసహజో మర్దయం స్తుంగమంచాత్ భోజేశం పాతయిత్వా వ్యసుమకృత నిజాన్.

మదూత హనుమన్యదునాథ దాస శ్రీ భీమసేన వరరౌక్య పురావతార శ్రీ వ్యాస హృత్ప్రియతమామిత శుద్ధ బుద్ధి శ్రీమధ్వరాజ భవతాత్త వసుప్రభాతం బ్రహ్మాజ్ఞయాదితి కులే బహుదోష పూర్ణీ జాతోపి భక్తి భరితో భువనం సమస్తం యోపీ పవోది విశదాంబర

ేతేపాధన చయం బహువాహనస్త మానీయ దర్శన కృతే బహిరావసంతి తాన్ పావయాజ్య కృపయా నిరపేక్ష యోగిన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఏషా సమస్త జనతా పరరాత్రకాలే శీతాద్దితాపి దధతీ వసనం జలార్ద్రం త్వాం సేవతేథ పరిపూరయ తత్తదిష్టం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీమూల రామ జయ దిగ్విజయాక్షరామాన్ వైకుంఠవాసమధ పూజయితుం సమేహి సర్వేభ్యమీ విధికరా విహితాత్మకృత్యాః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ధన్యా ఇమే తవ గుణస్తవ నైర సంఖ్యైః కంఠోద్గతైర్దశ దిశామశుభం హరంతి శృణ్వంతి దేవసు జనాన తకంధరేణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఛాత్రా ఇమే పరిమళాది నిబంధ పాఠ్య భాగావలోకన కృతః పఠనాయ సజ్జాః ఉత్తిష్ఠ పాఠయ సుధా మధురారవేణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఛాత్రా ఇమే పరిమళాది నిబంధ పాఠ్య భాగావలోకన కృతః పఠనాయ సజ్జాః ఉత్తిష్ఠ పాఠయ సుధా మధురారవేణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శాస్త్రేషు పూర్ణధిషణా అపి పండితాస్తే ద్వార్యా సతే స్వ బహు సంశయయాపనాయ ఉత్తిష్ఠ ఛింధి హృదయస్థిత సంశయాంస్తాన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. మంత్రాలయే సురుచిరే వర తుంగభద్రాతీరంగతే సకల దైవత సన్నిధాని బృందావనే నివసతే గురవేర్పితోహం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. మంత్రాలయే సురుచిరే వర తుంగభద్రాతీరంగతే సకల దైవత సన్నిధాని బృందావనే నివసతే గురవేర్పితోహం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. సంతాన సంపదతి శుద్ధ విరక్తి భక్తి విజ్ఞానముక్తిముఖ సర్వ ఫల ప్రదాతః వాగ్దేహ సౌష్ఠవ కరాతి పవిత్రమూర్తే శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. చింతామణి సురతరు సురధేను పూర్వా భక్తేష్టదాన కుశలే త్వయి నమ్ర నమ్రాః స్వీయే పదే సమభిషిచ్య సమర్చయంతి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. నర్నర్తి భక్తి భరపూరి తదాస గోష్ఠీ విస్మృత్య దేహము తలోకమిమం స్మరంతి త్వాం స్మారయన్ చతుల నారద గాన గోష్ఠీం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి భక్తి బహు పశ్యతి సర్వమంధః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి భక్తి బహు పశ్యతి సర్వమంధః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. బృందావనేషు జగతీతల మధ్యగేషు సర్వేషు సన్నిహితయా బహురమ్యమూర్త్యా సర్వేష్టమాకలయ సంచయ భూమిజయ్యాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీకృష్ణ భక్తిమతులామవలంబమాని సర్వాస్తి శక్తిరితి గిండిమ ఘోష పూర్వం యో భూబుధ స్వమహిమాతిశయ ప్రకాశైః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. త్వాం త్వత్సమం స్వసదృశం భవత ప్రభావం దృష్ట్వా జహాతి జనతా ఖలు నాస్తికత్వం ఆస్తిక్యవర్ధన జగద్గురువర్య భూమన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఐరావత ప్రముఖ దైవత వాహనాని సిద్ధాని సర్వవిభుధైరభియాపితాని తేషు స్థితో మహగతో దిశ భక్త కామాన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఏతేతి భక్తి భరితాః సుజయీంద్ర తీర్థా బృందావనోద్భవ సమాత్రిశతీ మహేస్మిన్ అంచంతి హేమ కవచేన గురో సమేహి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. త్వత్సుప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం భూయా త్వదీయ కృపయా మమ సుప్రభాతం త్వత్సుప్రభాత కవనస్య చ సుప్రభాతం. శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. త్వత్సుప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం భూయా త్వదీయ కృపయా మమ సుప్రభాతం త్వత్సుప్రభాత కవనస్య చ సుప్రభాతం.
येनोद्धृतः पापकूपाल्लक्ष्मीनारायणाभिधः अञ्चाम्यहमुपाध्यायः।

సత్కర్మ మార్గ పరిహీనమతీవ దుష్టం దుష్కర్మ వారి వివహే పరితస్సు భగ్నం తద్భక్త భక్త పరిపూజన

భజామి తవ పాద సరోజ యుగ్మాత్ హి మే చరణమస్తి పరత్ర మేహ ఏకాదృశం ఇది వరోత్తమ

ప్రతిభంజన విధావసి చండభాను అపంచమానకుదావలి సీత భాను మచ్చిత్త దోష తృణజాల

పరమాష్టసు మంత్ర జప్తః సిద్ధగ్ని సప్తతి మహోజ్వల మంత్రవర్గా తత్తత్సువేద్య హరిరూప విలోక

మధ్యాహ్న సంగత శతార్థ విభోరు కాంత్యా దేదీప్యమాన హరిచారు ముఖారవిందం సంగీక్ష మోదకరచారు సుధా

ఆర్ లిస్నింగ్ టు గురు రాఘవేంద్ర రేడియో .org బ్రాడ్కాస్టింగ్ ఇన్ కన్నడ, తమిళ్, తెలుగు అండ్ సాంస్క్రిత్ ఫ్రమ్ మంత్రాలయం 24/7 ఫ్రమ్ డివోటీస్ టు ద డివోటీస్ ఆఫ్ గురు రాఘవేంద్ర. నో కమర్షియల్ ప్రమోషన్, ఓన్లీ ప్యూర్ డివోషన్, కనెక్టింగ్ సోల్స్ డైరెక్ట్లీ టు మంత్రాలయం. వి ఆల్సో బ్రాడ్కాస్ట్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠ మంత్రాలయం. ఫార్ లైవ్ స్ట్రీమ్ విజిట్ www.gururaghavendraradio.org. For your comments and feedback, email us at webmaster@gururaghavendra.org. ಕಲಿಯುಗ ಕಾಮಧೇನು ಕಲ್ಪವೃಕ್ಷ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಭಕ್ತಿಯನ್ನ, ಶ್ರದ್ಧೆಯನ್ನ, ಮಹಿಮೆಯನ್ನ ಜಗತ್ತಿಗೆ ಸಾರುತ್ತಿರುವ ಆನ್ಲೈನ್ ರೇಡಿಯೋ ಗುರು ರಾಘವೇಂದ್ರ ರೇಡಿಯೋ .org ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಪ್ರೀತಿಯ ಸ್ವಾಗತ. ಪರಮಪೂಜ್ಯ ಸುಬುಧೇಂದ್ರ ತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳ ಆಶೀರ್ವಾದಗಳೊಂದಿಗೆ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳ ಆರಾಧನೆಯನ್ನ ನಿರಂತರವಾಗಿ ಮಾಡುತ್ತಿರುವ ಎಲ್ಲ ಭಗವದ್ ಭಕ್ತರ ಮನಸ್ಸಲ್ಲೇ ಭಕ್ತಿ ಶ್ರದ್ಧೆಯನ್ನ ಸೃಷ್ಟಿಸುತ್ತಿರುವ ರೇಡಿಯೋ ಗುರು ರಾಘವೇಂದ್ರ radio.org. ನಿಮ್ಮ ಕಮೆಂಟ್ಸ್ ಹಾಗೂ ಫೀಡ್ಬ್ಯಾಕ್ ಅನ್ನು ತಿಳಿಸಲು webmaster@gururaghavendra.org.